సంవత్సరం ఏమన్నా సంవత్సరాలు చూసి మన స్నేహితులుగా వాళ్ళ మనం చాలా ప్రాంతాలి జరిగి ఉద్యోగం Thank you.

తీసుకోవాలి. ప్రభు గారు దృష్టి మనం తప్పుడు తెలుసుకుంటున్నాం.